0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: నమస్కారం శ్రోతలారా, శుభోదయం. ఈ అందమైన వేళ మన కోసం ఒక అందమైన సందేశాన్ని అందించేందుకు మన మధ్యకు వస్తున్నారు కుమారి అశ్రియ సీతప్ప గారు. ఆమె అనుభవాలను, ఈ సందేశాన్ని మనందరితో పంచుకోబోతున్నారు. కుమారి అశ్రియ సీతప్ప గారిని ఆహ్వానిస్తూ ఇప్పుడు ఆమె మాటలను శ్రద్ధగా విందాం.
2: మమ్మల్ని వింటున్న భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలిసినట్టుగా ప్రస్తుతానికి మొరిషస్ దేశంలో తెలుగు వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం 40 రోజుల దీక్షను పాటిస్తున్నారు. ఒక సంవత్సరంలో 40 రోజులు మనం వెంకటేశ్వర స్వామికి అంకితం చేస్తున్నాం. 40 రోజులు మాత్రమే కాదు, జీవితాంతం మన జీవితాన్నే స్వామివారికి అంకితం చేయాలి. కానీ ఈ 40 రోజుల్లో మనం స్వామివారి పేరు ఎక్కువగా చెప్తాం, స్వామివారి కీర్తనలు ఎక్కువగా పాడతాం, గోవింద నామస్మరణం ప్రతిరోజు వింటాం, గుడికి వెళ్తే ప్రతిరోజు వింటాం, అలాగే యాత్రలు కూడా చేస్తాం. మనం మొరిషస్ దేశంలో అనేక మందిరాలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేస్తాం.

ఈరోజు ఇప్పుడు నేను కాసేపు తిరుపతి గురించి మాట్లాడతాను. మామూలుగా తిరుపతికి వెళ్తే స్వామివారి తిరుమల కొండలకు వెళ్ళి స్వామివారి దర్శనం తీసుకుంటాం. కానీ మీరు తిరుపతికి వెళ్తే కేవలం తిరుపతికే వెళ్తారా? ఇంకా వేరే చోట్లకు వెళ్ళరా? వెళ్ళాలి కదా. ముందు కావాలేమంటారంటే తిరుమల కొండలలోని స్వామివారి మందిరం వెనక శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. దాని గురించి జనులు ఏమంటారు తెలుసా? స్వామివారి దర్శనం తీసుకునే ముందు వరాహస్వామి దర్శనం తీసుకోవాలి, ఆ తరువాతే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకుంటే ఆయన మన మాటను మనం ఏది చెప్తే వింటారు, నమ్ముతారు. అయితే ఇది ఒక నమ్మకం. కానీ ఇప్పుడు తిరుపతిలో ఇంకా చాలా చోట్లు ఉన్నాయి దర్శించడానికి. నేను మామూలుగా వెళ్ళే ప్రదేశం పద్మావతి అమ్మవారి ఆలయం. అయితే పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోనే ఉంది. అసలు కథ ప్రకారం ఏంటంటే అలివేల్ మంగ అమ్మ అంటే పద్మావతి అమ్మ అక్కడి కింద ఆగిపోయింది. వాళ్ళిద్దరూ కొండలను ఎక్కబోతున్నప్పుడు పద్మావతి అమ్మ అక్కడే ఆగిపోయింది. అప్పుడు స్వామి ఒక్కడే కొండలను ఎక్కి అక్కడ వెంకటాద్రి అనే కొండల మీద అక్కడే ఉండిపోయారు. కానీ మన పద్మావతి అమ్మ ఇక్కడ తిరుపతిలో ఎదురు చూస్తున్నది స్వామివారి కోసం. అసలు వాళ్ళు అంటారు ఆ ప్రదేశంలో స్వామివారు తపస్సు కూడా చేశారు, అప్పుడు లక్ష్మీ అమ్మ అక్కడ ప్రత్యక్షమైంది. అందుకే దాన్ని పద్మావతి అమ్మవారి టెంపుల్, అమ్మవారి ఆలయం అని అంటారు. అయితే మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు అమ్మవారి ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. తర్వాత ఇంకొక ఇష్టమైన ప్రదేశం ఏంటంటే కళ్యాణ శ్రీనివాసాలయం. అక్కడ ఏం జరిగిందంటే పెళ్ళి చేసుకున్న తర్వాత అంటే స్వామివారు వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మ పెళ్ళి చేసిన తర్వాత 6 నెలలు ముందు అక్కడే నివసించారు. అందుకే దాన్ని కళ్యాణ శ్రీనివాస ఆలయం అంటాం. ఇది నవ దంపతులకు లేకపోతే పెళ్ళి కాలేని వాళ్ళకు, పెళ్ళి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు చాలా శుభ ప్రదేశం అని అంటారు. అయితే సమయం దొరికినప్పుడు మీరు తిరుపతికి వెళ్తే కళ్యాణ శ్రీనివాస ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించండి. తర్వాత తిరుపతిలోనే కపిల్ తీర్థం, కపిలేశ్వర్నాథ్ మందిరం అనేది ఒకటి ఉంది. అక్కడ అది కపిల్ తీర్థం అని విన్నాక బహుశా మీకు అర్థమైంది, అక్కడ ఒక ప్రసిద్ధమైన శివలింగం ఉంది. అసలు చాలామంది మనకు కొన్ని స్కూల్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు. శైవులను నమ్మే వాళ్ళు కేవలం శివుణ్ణే పూజిస్తారు, మరియు వైష్ణవులను ఆచరించే వాళ్ళు కేవలం మహావిష్ణుణ్ణి పూజిస్తారు. అప్పుడప్పుడు వీళ్ళిద్దరూ ఒకే మార్గంలో నడవరు, లేకపోతే ఒకే విధంగా ఆలోచించరు. కానీ మనం గాఢంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన శివుడు ధ్యానం చేసేది శ్రీ మహావిష్ణువుపై, శ్రీరాముడిపై ధ్యానం చేస్తారు. రాముడు శ్రీ మహావిష్ణుడి యొక్క అవతారమే కదా. అలాగే నారాయణుడు కూడా ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరిపై ధ్యానం చేస్తారు? మహాదేవుడిపై ధ్యానం చేస్తారు. అయితే మన నారాయణ మరియు మన మహాదేవ, మన భాషలో చెప్పుకోవాలంటే వీళ్ళిద్దరూ ఆప్తమిత్రులు, వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్. ఒకడి మనస్సులో ఇప్పుడు శ్రీ మహావిష్ణువు, మనస్సులో మహాదేవుడు ఉన్నారు, మహాదేవుడి మనస్సులో మహావిష్ణువు ఉన్నారు. అప్పుడు తిరుపతిలో కూడా మనం మహాదేవు ఉండకపోతే బాగుండదు కదా. అందుకే కపిల్ తీర్థంలో అక్కడ ఒక పుణ్యమైన విషయం ఏంటో తెలుసా? కొండల అంటే తిరుమల కొండల నుంచి నీళ్ళు, ఆ నీటి ప్రవాహం అక్కడ కపిల్ తీర్థం అంటే కపిలేశ్వరనాథ్ ఆలయం శివలింగం వెనక పడుతుంది. మీరు కపిలేశ్వరనాథ్ ఆలయానికి వెళ్ళినప్పుడు కొండల నుంచి నీళ్లు వస్తున్నట్టు మీకు కనిపిస్తుంది. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తుందో ఎగ్జాక్ట్గా తెలియదు. కొందరు అంటారు స్వామివారి దేవాలయం వెనక ఉన్న పుష్కరిణి చెరువు నుంచి వస్తుందని కొందరి అభిప్రాయం, కానీ కొండలపై నుంచే వస్తుంది. అయితే స్వామివారి పాదాల దగ్గర నుంచి ఆ నీళ్లు ఇక్కడ మన శివలింగం వెనక పడుతుంది. ఎంత అద్భుతంగా ఉంది కదా. ఆ ప్రదేశాన్ని మీరు తప్పకుండా దర్శించాలి.

0: తర్వాత ఇంకొక ప్రదేశం ఇస్కాన్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అందరూ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు, ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామియే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. ఈ విషయం మనకు తెలుసు. అయితే తిరుపతిలో ఉన్న ఇస్కాన్ ఆలయం చాలా అందంగా ఉంది, అందంగా అద్భుతంగా ఉంది. లోపల వెళ్ళగానే ఒక తెలియని ప్రశాంతత మనకు కలుగుతుంది. అయితే ఒక్కరోజు మీరు తిరుపతికి వెళ్ళగలిగితే ఆ ఆలయాన్ని కూడా దర్శించండి. అక్కడ ఉన్న రాధాకృష్ణుల విగ్రహాలు, కృష్ణుడి బలరాముడి విగ్రహాలు, ఇంకా అన్ని దేవుళ్ళ విగ్రహాలు చాలా అందంగా అపురూపంగా ఉంటాయి. అక్కడ కూర్చుని ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత తిరుపతిలోనే శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఉంది. ఇప్పుడు శ్రీ గోవిందరాజస్వామి ఎవరు? ఆయన్ని జనులు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న అని భావిస్తారు. ఆయన గుడి ఎక్కడుందంటే దాని ముందు ఒక పెద్ద మార్కెట్, ఒక పెద్ద బజార్ ఉంది. కానీ అక్కడ ఉన్న బజార్లో కేవలం కూరగాయలు అమ్మరు, మనకు కావలసినవన్నీ దొరుకుతాయి. మనకు గజ్జలు కావాలి, పువ్వులు కావాలి, నగలు కావాలి, నగలు అన్నీ, మన పూజకు కావలసిన సామానులు, చిన్న చిన్న విగ్రహాలు, గాజులు అన్నీ దొరుకుతాయి. అక్కడ వాతావరణం చాలా జనులతో కిటకిటలాడుతుంది, అది చూస్తుంటే కళ్ళకు పండగలా ఉన్నట్టుంది. అయితే ఒక్కరోజు మీరు తిరుపతికి వెళ్తే ఈ ప్రదేశాలను తప్పకుండా సందర్శించండి. మీకు మనశ్శాంతి కలుగుతుంది, భక్తిభావం కూడా మరీ ఎక్కువైపోతుంది. ధన్యవాదం. నమస్కారం. హరే శ్రీనివాసం.
1: కుమారి అశ్రీయ సీతప్ప గారికి అనేకానేక ధన్యవాదాలు చెబుతూ నేటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు. శుభదినం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: मुत्याल स्वरालू, मुत्याल स्वरालू।
2: సంగీత రసికులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం ముత్యాల స్వరాలు అనే కార్యక్రమంలో. ఈ ఆదివారం నాడు మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం. మధురమైన సంగీతాన్ని ప్రేమించే శ్రోతలందరికీ ఇంకొకసారి స్వాగతం సుస్వాగతం. అయితే నేటి కార్యక్రమంలో నేను మీ కృతక ఉంటాను మీ సేవలో రాబోయే గడ్డ కోసం. అయితే ముత్యాల స్వరాలలో మనం విశేషంగా ప్రసారం చేస్తూ ఉంటున్నాము కొన్ని సినీ పాటలను ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం. పాట అంటే కేవలం స్వరాల సమాహారం కాదు, పాట అంటే ఒక జ్ఞాపకం, ఒక అనుభూతి, ఒక అద్దమైన గతం.

ఔరడి శ్రోతలారా, ఒకప్పుడు రేడియోలో వినిపించిన పాటలు మన ఇల్లోని నిశ్శబ్దాన్ని సంగీతంతో నింపేవి. ఆ పాటలు వినప్పుడు మనకు గుర్తొస్తుంది కేవలం సినిమా కాదు, మన బాల్యం, మన కుటుంబం, మన స్నేహితులు, మన పాత రోజులు.

ఈ రోజు మన కార్యక్రమంలో విశేషంగా మధుర గీతాల జ్ఞాపకాలు ప్రసారం చేస్తున్నాము. ఈ ఓ గంటలో మనం తెలుగు సినిమా సంగీతంలోని మధురమైన పాత పాటలను గుర్తు చేసుకుంటూ ఆ పాటల వెనక ఉన్న జ్ఞాపకాలను పెంచుకుందాం.

ఓహో, ఎంతో అద్భుతమైన పాట. పాత పాటలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అవి కాల బారిన మనస్సులను మాత్ర మార్చవు. ఎన్నో సంవత్సరాలు గడిచిన ఆ పాట మొడతి స్వరం వినగానే మనస్సు గతంలోని వెళ్ళిపోతుంది.

తెలుగు సినిమాలో గాయకులు సంగీతానికి తీరస్థాయిగా నిలిచిపోయే ఎంతో గీతాలను అందించారు. విశేషంగా శ్రీనివాస్, పిబి, ఏం జానకి, పి సుశీల, ఘటసాల ఇవన్నీ మనకు గుర్తు వస్తుంది. వారి స్వరాల్లో ఒక ప్రత్యేకమైన మధురముద్దేది. పాటలోని భావాన్ని శ్రోతల హృదయానికి నేరుగా చేరేలా పాడటం మరి ప్రత్యేకత.

శ్రోతలారా, పాట బూగి సిద్ధి, కానీ ఆ మాధుర్యం మాత్రం భరతోనే ఉంది. పాత తెలుగు పాటల్లో సాహిత్యానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉండేది. పదాలు సులభంగా ఉన్న వాటిలో భావం ఎంతో లోతుగా ఉండేది. ప్రేమ, విరహం, స్నేహం, ప్రకృతి, కుటుంబ భక్తి, జీవితంలోని ప్రతి భావాన్ని పాటల రూపంలో మన ముద్దుకు తీసుకువచ్చారు. అందుకే పాత పాటలు వింటే మనస్సుకు ఒక ప్రశాంతత కలుగుతుంది.

అవునండి శ్రోతలారా, గుర్తించుకోండి, ఒక్కొక్కసారి మీరు వింటున్నారు బ్యుత్యాల స్వరాలు మన రేడియో పైన. ఇక పాటలతో పాటు వాటిని సృష్టించిన సంగీత దర్శకులను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఘంటసాల వంటి మహానీయుల సంగీతం తెలుగు సినిమా పాటలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకు వచ్చింది.

తర్వాత వచ్చిన బద్ది సంగీత దర్శకులు తమదైన శైలితో తెలుగు సంగీతాన్ని మరింత సుపన్నం చేశారు. ఒక మంచి పాటకు మంచి గాయకుడు ఎంతో ముఖ్యమో మంచి సాహిత్యం మరి మంచి సంగీతం కూడా అంతే ముఖ్యం.

అసలు శ్రోతలారా, పాట విన్నప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఇంత మంచి పాటలు మళ్ళీ ఎందుకు వినాలనిపిస్తాయి? ఎందుకంటే అవి మన జీవితంలో ఏదో ఒక జ్ఞాపకంతో ముడిపడి ఉంటాయి. ఒక పాట మన బాల్యాన్ని గుర్తు చేయవచ్చు, మరో పాట మన పాఠశాల రోజులను గుర్తు చేయవచ్చు, ఇంకొక పాట మన కుటుంబ సభ్యులను గుర్తు చేయవచ్చు. అందుకే సంగీతం కాలాన్ని దాటుతుంది.

అవునండి శ్రోతలారా, మధురమైన పాటలు మన జీవితంలో చిన్ని చిన్ని ఆనందాల పెద్ద జ్ఞాపకాలుగా మారుతాయి. రేడియో ముందు కూర్చొని పాటలు విన్న రోజులు, కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసిన రోజులు, ఇవన్నీ గుర్తుకు వస్తుంది. కానీ పాట మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుంది.

0: ఫోటో దొరికిందా?
1: డేయ్ వెయిట్.
2: మన ఆపకం సార్. రెండుందల మిస్డ్ కాల్. మనిషి తోడడం చేశాడు అని సార్ రా. ఫోటో దొరికితే ఇస్తాం కదా ఉంచుకుంటామా? ఏ ఇచ్చారా? ఏ నువ్వు రారా?
1: సార్ మిన్నే నా నదానికి నేను చాలా ఫీల్ అయ్యాను సార్. గట్టిగా వెతికాను.

0: లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత పెద్ద విషయం. ఒక నిమిషం టైం ఇస్తా అంటారు,
1: నచ్చితే ఇంకో నిమిషం ఇస్తాను.
0: ఏం చెప్పాలి,
1: కబుర్లు చెప్పు.
0: నన్ను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ కత్తిలా ఉంటుంది. కాగ్నిసెంట్ లో జాబ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా.
1: కబుర్లు చెప్పకు, కబుర్లు చెప్పు.
0: మీకు నాకు సరిపోదు, సెట్ అవ్వదు.

అవునండి ప్రియమైన శ్రోతలారా, మన కార్యక్రమ ముగింపుకు చేరుకుంటున్నాము. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఈరోజు మనం విన్న ప్రతి పాట ఒక కాలాన్ని, ఒక భావాన్ని, ఒక జ్ఞాపకాన్ని మన ముందుకు తీసుకువచ్చింది. అయితే మీరు మన నేటి

0: 819 किलोहर्ट्ज, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. రాత్రి వేళ 7:30 అయింది. అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. రాత్రి వేళ విశేషంగా ఈ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా రాత్రి సమయం వ్యర్థం చేయకుండా మన కార్యక్రమం భక్తి పాటలతోనే ప్రసారం అవుతున్నది. స్వామివారి మీద ఎన్నో మంచి పాటలతో మొదలు పెడుతుంది.

అనే పదం స్వామి వారికి ఎంతో ఇష్టమైన పదం. తిరుమల తిరుపతికి వెళ్ళటానికి మీకు ఎంతో అదృష్టం పొందుతుంది కదా. అలాగే అదృష్టవంతులం లాంటిది మనం శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం జరుపుకుంటాం మన దేశంలో కొనసాగిస్తూ మన ఈ రాత్రి వేళ కార్యక్రమం భక్తి పాటలతోనే.

కలియుగ దైవంగా విలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో ప్రత్యక్షమై జనుల పాపాల తొలగించే దేవుడిగా పూజిస్తూ ఉంటాం. వెంకటేశ్వర స్వామి కటాక్షంతో ఈ 40 రోజుల వ్రతకాలం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం, హరి శ్రీనివాస.

0: గారే గారే
1: నరబడదే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ట
0: గారే గారే
1: ఏ సూర కిదరది ఏ సూర ఇన్నాయా అదు
2: ఏ ఏ కచతుర నార అమ చోడగన